తకిట తథిమి తకిట తథిమి తందాన హృదయ లయన జతిక కోర్త తిల్లాన ఇడయుమించువడుగలెంగిలం తరిగడగం తరిగడగం తరిగ